0: ఇంతటితో భక్తిరంజని సమాప్తం. ఇప్పుడు ఈ వారం వార్తల్లోని ముఖ్యాంశాలు శ్రీ సాయిరాం గారు వినిపిస్తారు.
1: తెలుగువాణి శ్రోతలకు నమస్కారం. ఈ వారం వార్తల్లోని ముఖ్యాంశాలు. సిడ్నీ విమానాశ్రయాల్లో విమానాల రద్దు, ఆలస్యాలు. ఆస్ట్రేలియాలో ఇమిగ్రేషన్ విధానంపై వేడెక్కుతున్న రాజకీయ పోరు. అంతర్జాతీయ ముడిచమురు ధర పెరగడం వల్ల ఒత్తిడికి గురవుతున్న భారత్ స్టాక్ మార్కెట్. ఆంధ్రప్రదేశ్లో 29,000 కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. ఆసియా కప్ ఫైనల్కు చేరుకున్న భారత్ మహిళల క్రికెట్ జట్టు.
0: వార్తల పూర్తి వివరాలను 9:30 వింటారు. ఇప్పుడు ఈ వారం ప్రశ్న. ఇది బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ప్రశ్న అండి. హెలెన్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఏ సంవత్సరంలో జరిగాయి? మీ సమాధానాన్ని సిడ్నీ తెలుగు అసోసియేషన్ వెబ్సైట్ sydneytelugu.org ద్వారా 9:20 లోపల పంపండి. సరైన సమాధానం చెప్పిన వారిలో ఒకరిని లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి వెంట్వర్త్విల్లోని స్వాగత్ బిర్యానీ వారి $25 విలువ కలిగిన టేక్అవే ఫుడ్ గిఫ్ట్ వోచర్ను బహుమతిగా పంపబడుతుంది. ప్రశ్న మరోసారి. మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఇక్కడ హెలెన్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఏ సంవత్సరంలో జరిగాయి? మీ సమాధానం పంపించాల్సిన ఇది వెబ్సైట్ అడ్రస్ sydneytelugu.org.
2: దిస్ ఈజ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM 98.5 98.5 MHz తరంగాలపై మీరు తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు ఈనాటి ప్రత్యేక కార్యక్రమం శ్రీవారి బ్రహ్మోత్సవాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే మహోత్సవాలే శ్రీవారి బ్రహ్మోత్సవాలు. హిందూ ధర్మంలో ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో ఇవి భక్తి, వైభవం, ఆధ్యాత్మికత, లోక కళ్యాణ భావనలను ఏకకాలంలో ప్రతిబింబించే విశిష్ట ఉత్సవాలు. సృష్టికర్త బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసం శ్రీవారికి తొలిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించాడనే పురాణ విశ్వాసం వల్ల వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది. ఉత్సవాలు 9 రోజుల పాటు సాగుతూ మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమై 9వ రోజు చక్ర స్నానం మరియు రాత్రి ధ్వజ అవరోహణతో లాక్షణంగా ముగుస్తాయి. ధ్వజారోహణం ద్వారా ముక్కోటి దేవతలు, అష్టదిక్పాలకులు, మహర్షులు తదితర దైవిక శక్తులను ఉత్సవాలకు ఆహ్వానిస్తారని విశ్వాసం. గరుడ ధ్వజం ఉత్సవాలకు రక్షణ, అభయానికి ప్రతీకగా నిలుస్తుంది. బ్రహ్మోత్సవాల ప్రత్యేకత వాహన సేవల్లో కనిపిస్తుంది. మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా వివిధ వాహనాలపై తిరుమల మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. గర్భగుడిలోకి రావడం కష్టమైన వృద్ధులు, వికలాంగులు, ఇతర భక్తులందరికీ స్వామివారి దర్శనం అందించడమే వాహన సేవల ప్రధాన ఉద్దేశాలలో ఒకటి. ప్రతి వాహనం ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. శేషవాహనం దాస్యభక్తిని, హంసవాహనం వివేకాన్ని, సింహవాహనం ధైర్యాన్ని, హనుమంత వాహనం నిస్వార్థ సేవను, గరుడ వాహనం శరణాగతి మరియు భక్త రక్షణను సూచిస్తాయి. 5వ రోజు రాత్రి జరిగే గరుడ సేవను బ్రహ్మోత్సవాల అత్యంత ప్రధాన ఘట్టంగా పేర్కొంటారు. 8వ రోజు రథోత్సవం జీవితం అనే రథాన్ని భగవంతునికి అప్పగించాలనే తాత్విక సందేశాన్ని అందిస్తుంది. 9వ రోజు చూర్ణోత్సవం, చక్ర స్నానం ఉత్సవాలకు పవిత్ర సమాప్తిని అందిస్తాయి. బ్రహ్మోత్సవాల అంతిమ లక్ష్యం కేవలం ఉత్సవ వైభవం కాదు, భక్తి, శరణాగతి, ధర్మం, ఇంద్రియ నిగ్రహం, అహంకార నిర్మూలన, జ్ఞానం, లోక కళ్యాణం వంటి విలువలను మన జీవితాల్లో ఆచరించాలనే సందేశం. సమస్త సృష్టి సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు వృద్ధి చెందాలని ఈ ఉత్సవాలు ప్రార్థిస్తాయి. ఈనాటి తెలుగువాణి కార్యక్రమంలో 9 రోజుల పాటు వైభవంగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఒక్కొక్క రోజు గురించి క్లుప్తంగా చెప్పుకుని దానికి సంబంధించిన ఒక పాట కూడా టూ ముందుకు సాగుదాం. కాబట్టి శ్రోతలు ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా విని ఆనందించి ఆస్వాదించాలని మనవి. బ్రహ్మోత్సవాలకు తొలి నాంది ధ్వజారోహణం. మొదటి రోజు బంగారు ధ్వజస్తంభంపై గరుడ చిహ్నం కలిగిన పతాకాన్ని వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా ఎగురవేస్తారు. ఇది ఉత్సవాల అధికారిక ప్రారంభానికి సంకేతం మాత్రమే కాదు. ముక్కోటి దేవతలు, అష్టదిక్పాలకులు, యక్షులు, కిన్నెరలు, గంధర్వులు మహర్షులను తిరుమలకు ఆహ్వానించే దైవిక ఆహ్వానంగా భావించబడుతుంది. గరుడు శ్రీవారికి ప్రీతిపాత్రమైన వాహనం మరియు రక్షకుడు. ధ్వజస్తంభంపై గరుడ పతాకం ఎగురుతున్నంతకాలం ఉత్సవాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ, భక్తులకు అభయం లభిస్తాయని విశ్వాసం. ఈ ఘట్టం ద్వారా బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక వాతావరణం అధికారికంగా ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఏడు తలల ఆదిశేషునిపై పెద్దశేష వాహనంగా మాడవీధుల్లో విహరిస్తారు. ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకు పరుపుగా, గొడుగుగా, సింహాసనంగా, పాదుకలుగా నిరంతరం సేవ చేసే దాస్య భక్తికి ప్రతీక. అందుకే తొలి వాహన సేవను శేషునికి కేటాయించినట్లు చెబుతారు. ఆదిశేషుని ఏడు తలలు తిరుమల ఏడు కొండలకు, అలాగే యోగశాస్త్రంలోని ఏడు చక్రాలకు ప్రతీకగా భావించబడతాయి. భక్తి, సేవ, అత్యోన్నతి, ఈ మూడు భావాలను మొదటి రోజు మనకు గుర్తు చేస్తుంది. భగవంతునికి నిస్వార్థ సేవే నిజమైన భక్తి అనే సందేశంతో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు చిన్నశేష మరియు హంస వాహనాలు. రెండవ రోజు ఉదయం శ్రీవారు 5 తలల వాసుకి సర్పంపై చిన్నశేష వాహనంలో విహరిస్తారు. ఈ 5 తలలు పంచభూతాలకు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మరియు పంచేంద్రియాలకు ప్రతీకలు. మనిషి తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని వాటి ప్రభావానికి లోను కాకుండా జీవించాలని ఈ వాహనం బోధిస్తుంది. ఇంద్రియ నిగ్రహం లేకుండా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యం కాదనే భావన చిన్నశేష వాహనంలో అంతర్లీనంగా కనిపిస్తుంది. మన శరీరం, మనస్సు, ఇంద్రియాలు అన్నీ పరమాత్మ అనుగ్రహంతో నడుస్తున్నాయని గుర్తించి వాటిని ధర్మబద్ధంగా వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవ రోజు రాత్రి హంసవాహన సేవ జరుగుతుంది. హంసకు పాలు, నీటిని వేరు చేసి పాలను మాత్రమే స్వీకరించే లక్షణం ఉందనే పురాణ ప్రతీకను క్షీర నీర న్యాయంగా వివరిస్తుంది. అదేవిధంగా మనిషి జీవితంలో మంచిని, సత్యాన్ని, జ్ఞానాన్ని స్వీకరించి చెడును, అసత్యాన్ని విడిచిపెట్టాలి. హంస స్వచ్ఛత, ప్రశాంతతకు ప్రతీక. పరమహంస స్థితి అంటే మాయను జయించి పరమాత్మతత్వాన్ని గ్రహించిన యోగుల స్థితి. అందువల్ల రెండవ రోజు సందేశం ఇంద్రియ నిగ్రహం, వివేకం, జ్ఞానం, మనస్సు పవిత్రత, సత్యం ఏది, అసత్యం ఏది విచక్షణతో తెలుసుకుని మోక్ష మార్గంలో పయనించు అనే ఆధ్యాత్మిక బోధ ఈరోజు ప్రధానంగా నిలుస్తుంది.

ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు సింహ మరియు ముత్యపు పందిరి వాహనాలు. మూడవ రోజు ఉదయం శ్రీవారు యోగముద్రలో సింహవాహనంపై ఒంటరిగా మాడవీధుల్లో విహరిస్తారు. సింహం ధైర్యం, పరాక్రమం, ఆధిపత్యానికి ప్రతీక. మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలను జయించాలి అనే సందేశాన్ని ఈ వాహనం అందిస్తుంది. సింహవాహనం నరసింహ అవతారాన్ని కూడా స్మరింపజేస్తుంది. ప్రహ్లాదుడిని రక్షించినట్లే తనను విశ్వసించిన భక్తులను ఆపదలో రక్షిస్తారని స్వామివారు అభయమిస్తున్నారనే భావన ఇందులో ఉంది. భయాలను ఎదుర్కొనే ధైర్యం, అహంకారాన్ని విడిచే వినయం, ధర్మంపై నిలబడే బలం ఈరోజు మనకు లభించే ఆధ్యాత్మిక సందేశాలు. మూడవ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనం సేవ జరుగుతుంది. ముత్యం స్వచ్ఛత, పవిత్రత, చల్లదనం, ప్రశాంతతకు ప్రతీక. ఉదయం సింహరూపంలో దుష్టశక్తులను జయించే ఉగ్రతను చూపిన స్వామివారు రాత్రికి ముత్యాల పందిరిలో శాంత స్వరూపంగా దర్శనమివ్వడం ప్రత్యేకమైన భావ సమన్వయం. ముత్యం ఏర్పడడానికి సమయం, సహనం అవసరమైనట్లే మన భక్తి కూడా అహంకారం, కల్మషం తొలగి కార్యక్రమంలో పవిత్రమైన ముత్యంలా మారాలి. మనస్సులోని ఒత్తిడి, ఆందోళనలు తొలగి ప్రశాంతత కలగాలని భక్తులు కోరుకునే సేవగా దీనిని పేర్కొంటారు. మూడవ రోజు దుర్గుణాలపై విజయం, మనస్సులో శాంతి అనే సందేశాన్ని అందిస్తుంది.

0: దిస్ ఈజ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2OOFM 98.5. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: విల్స్ టాక్సేషన్ సర్వీసెస్, అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-36-2797 పై సంప్రదించండి. విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఇస్ ఇన్ జార్జ్ స్ట్రీట్, పారామట. యూ డూ యోర్ బిజినెస్ అండ్ వీ డూ యోర్ బిజినెస్. విన్స్ టాక్సేషన్ ఇస్ అ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2OOFM 98.5.
2: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300-APEX-DENTAL. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
0: సిడ్నీలో తెలుగు సందడి వినాయక చవితి వేడుకలకు మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. తెలుగు సందడి సిడ్నీ ఆధ్వర్యంలో గణేష్ ఫెస్టివల్ సెప్టెంబర్ 19 శనివారం పారామెటాలోని ప్రిన్స్ ఆల్ఫర్డ్ స్క్వేర్లో ఘనంగా జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గణేష పూజ, మధ్యాహ్నం 3 గంటల నుంచి స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా శివగర్జన డ్రమ్స్ ప్రదర్శన, లడ్డూ వేలం, రుచికరమైన ఫుడ్ స్టాల్స్ మీకోసం. ప్రవేశం ఉచితం. కుటుంబ సమేతంగా విచ్చేసి విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందుతూ తెలుగు సంస్కృతి వైభవాన్ని ఆస్వాదించండి. తెలుగు సందడి సిడ్నీ గణేష్ ఫెస్టివల్ రండి, అందరం కలిసి జరుపుకుందాం. మిగతా వివరాలకు శ్రీమతి చంద్రాల అరుణ గారిని 04-10-338-900 పై కానీ, లేదా శ్రీ రాజేష్ అర్షనాపల్లి గారిని 04-02-937-148 పై కానీ సంప్రదించండి. తెలుగు సందడి సిడ్నీ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2OOFM 98.5. ఇప్పుడు ఈ వారం ప్రశ్న మరోసారి. హెలెన్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మొట్టమొదట బ్రహ్మోత్సవాలు ఏ సంవత్సరంలో జరిగాయి? దీనికి ఒక చిన్న క్లూ అండి. టెంపుల్ ప్రారంభమై అంటే మొదటి కుంభాభిషేకం జరిగిన తర్వాత సిల్వర్ జూబ్లీ ఇయర్లో ఈ బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. మీ సమాధానాన్ని తెలుగు అసోసియేషన్ వెబ్సైటు sydneytelugu.org ద్వారా 9:20 లోపల పంపండి. ప్రశ్న మరోసారి. హెలెన్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఏ సంవత్సరంలో జరిగాయి?
3: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు కల్పవృక్ష మరియు సర్వభూపాల వాహన. 4వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో విహరిస్తారు. పురాణాల ప్రకారం సముద్ర మథనంలో అమృతంతో పాటు ఉద్భవించిన దివ్య వృక్షమే ఈ కల్పవృక్షం. అది కోరిన కోరికలను నెరవేర్చే ప్రతీకగా భావించబడుతుంది. స్వామివారు కల్పవృక్షం కింద ఆసీనులై దర్శనమివ్వడం ద్వారా తనను భక్తి శ్రద్ధలతో ఆశ్రయించే భక్తుల ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చారు.

చెప్తే నిజమైన కల్పవృక్షం తానేనని సందేశం. కామధేనువు, చింతామణి వంటి సంపదల ప్రతీకలతో ఈ వాహనం సిరి సంపదను సూచిస్తుంది. అయితే కల్పవృక్ష సేవ యొక్క లోతైన సందేశం భౌతిక కోరికలను మించి పరమార్థాన్ని కోరుకోవడమే. సంపద సుఖం తాత్కాలికం, శాశ్వత ఆనందం, జ్ఞానం, మోక్షం పరమైన వరాలు. కాబట్టి సంపదను మాత్రమే కాదు జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని కోరాలి అనే బోధన ఈ సేవ అందిస్తుంది. నాలుగవ రోజు సాయంత్రం సర్వభూపాల వాహనం జరుగుతుంది. సర్వభూపాల అంటే సమస్త రాజులు, పాలకులు, లోకంలోని రాజులకు రాజు, సమస్త బ్రహ్మాండాలకు సార్వభౌముడు అయిన శ్రీ వెంకటేశ్వరుడే అని ఈ వాహనం చాటి చెబుతుంది. అష్టదిక్పాలకులు కూడా పరమాత్మ అధీనంలోనే ఉన్నారనే భావన ఇందులో ఉంది. పదవి, అధికారం, రాజ్యం అన్నీ తాత్కాలికమే. ఎంతటి పాలకుడైనా చివరికి పరమాత్మ శరణు పొందాల్సిందే. అందువల్ల నాలుగవ రోజు వరప్రదాతను ఆశ్రయించు, అధికారంపై అహంకరించకు అనే ధర్మాన్ని అనుసరించు అనే సందేశాన్ని అందిస్తుంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ముఖ్యమైన ఘట్టం మోహిని అవతారం మరియు గరుడ సేవ. ఐదవ రోజు ఉదయం మోహిని అవతార వాహన సేవ జరుగుతుంది. స్వామివారు పట్టుచీర ఆభరణాలు ధరించి స్త్రీ రూపంలో చేతిలో చిలకతో భక్తులకు దర్శనమిస్తారు. సముద్ర మథనంలో ఉద్భవించిన అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా దేవతలకు అందించేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించిన పురాణ కథకు ఇది ప్రతీక. మోహిని అవతారం బాహ్య సౌందర్యం, భౌతిక ఆకర్షణ, మాయల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. మాయను దాటి పరమాత్మతత్వాన్ని గ్రహించినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది. సృష్టిలో స్త్రీ పురుష తత్వాలు రెండూ పరమాత్మలోనే ఉన్నాయని కూడా ఈ రూపం సూచిస్తుంది. మోహిని అవతారంలో స్వామివారు దంతపు పల్లకిపై ఊరేగడం, దానిని భక్తులే మోయడం ప్రత్యేకత. పల్లకి ముందు చిన్న పల్లకిలో వెన్నముద్దలు పట్టుకున్న శ్రీకృష్ణుడు కూడా దర్శనమివ్వడం ద్వారా దయ మాయ రెండూ భగవంతుని దివ్య లీలలో భాగమని సూచింపబడుతుంది. అదే రోజు రాత్రి జరిగే గరుడ సేవ బ్రహ్మోత్సవాల శిఖర ఘట్టంగా ప్రసిద్ధి. గరుత్మంతుడు వేదస్వరూపుడు, పక్షిరాజు, శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన నిత్య వాహనం. గరుడునిపై స్వామివారి విహారం భక్తరక్షణ శరణాగతికి ప్రతీక. గరుడ సేవ రోజున అరుదైన ఆభరణాలు, ఆండాల్ అమ్మవారి పూలమాలలు, విశేష గొడుగులతో స్వామివారి అలంకరణ జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ దర్శనం కోసం తరలివస్తారు. నన్ను సంపూర్ణంగా శరణు కోరిన భక్తుడిని నేను రక్షిస్తాను అనే విశ్వాసమే ఈ రోజు యొక్క ముఖ్యమైన ఉద్దేశం.

దిస్ ఈజ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2000 FM 98.5 98.5 MHz తరంగాలపై మీరు తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. ఈనాటి ప్రత్యేక కార్యక్రమం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఇంతవరకు 5వ రోజు సేవ వరకు విన్నారు. ఇప్పుడు 6వ రోజు హనుమంత మరియు స్వర్ణరథ గజ వాహనాల గురించి తెలుసుకుందాం. 6వ రోజు ఉదయం హనుమంత వాహన సేవ జరుగుతుంది. త్రేతాయుగంలో శ్రీరామునికి పరమ భక్తుడిగా నిస్వార్థ సేవకుడిగా నిలిచిన హనుమంతునిపై కలియుగ దైవమైన శ్రీవారు విహరించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక ఘట్టం. హనుమంతుడు దాస్య భక్తి, సంపూర్ణ శరణాగతి, అహంకార రహిత సేవకు ప్రతీక. స్వామివారు హనుమంతునిపై విహరించడం ద్వారా స్వచ్ఛమైన భక్తికి భగవంతుడే లొంగుతాడనే సందేశాన్ని అందిస్తారు. హనుమంతుని బలం, బుద్ధి, ధైర్యం, శీలం భక్తులకు ఆత్మవిశ్వాసాన్ని, మానసిక దృఢత్వాన్ని ప్రసాదిస్తాయని విశ్వాసం. 6వ రోజు సాయంత్రం స్వర్ణ రథోత్సవం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు బంగారు రథంపై మాడవీధుల్లో విహరిస్తారు. బంగారం మహాలక్ష్మికి ప్రతీకగా భావించబడటంతో పాటు సిరి సంపదలు, లక్ష్మీ కటాక్షం, రాజాదిరాజ వైభవం ఈ సేవలో ప్రతిఫలిస్తాయి. ముఖ్యంగా మహిళలు గోవిందనామ స్మరణతో రథాన్ని లాగే భాగ్యం పొందడం ప్రత్యేకంగా ఉంటుంది. 6వ రోజు రాత్రి గజవాహన సేవ జరుగుతుంది. ఇది గజేంద్రమోక్షాన్ని స్మరింపజేస్తుంది. మొసలి బారిన పడిన గజేంద్రుడు తన స్వబలంపై ఆధారపడటం విఫలమైన తర్వాత అహంకారాన్ని విడిచి శ్రీహరిని సంపూర్ణంగా శరణు కోరగా శ్రీహరి వచ్చి రక్షించిన కథ ఇందులోని ప్రధాన సందేశం. గజేంద్రుడు జీవాత్మకు మొసలి సంసార బంధాలు మరియు మాయకు, శ్రీహరి మోక్షప్రదాత పరమాత్మకు ప్రతీకలుగా వివరిస్తుంది. సంపద, బలం, అధికారం మీద అహంకారం విడిచి సంపూర్ణ శరణాగతి పొందితే భగవంతుడు తప్పకుండా వచ్చి రక్షిస్తాడు అనేది 6వ రోజు యొక్క ప్రధాన బోధన.

ఇక ఇప్పుడు 7వ రోజు సూర్యప్రభ మరియు చంద్రప్రభ వాహనాలు. 7వ రోజు ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణ మూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. వేదాలలో శ్రీ మహావిష్ణువును సూర్యమండల మధ్యవర్తిగా వర్ణిస్తారు. సూర్యునిలో కొలువై విశ్వాన్ని నడిపించేది నారాయణుడే అనే భావన ఈ వాహన సేవలో ప్రతిఫలిస్తుంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత, సకల జీవరాశులకు ప్రాణాధారం. సూర్యప్రభ వాహనంపై శ్రీవారిని దర్శించడం వల్ల ఆయురారోగ్యాలు, తేజస్సు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. సూర్యుడు చీకటిని తొలగించినట్లే స్వామివారు మనస్సులోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదిస్తారని ఈ సేవ బోధిస్తుంది. ప్రకృతి కాలచక్రం, జీవరాశుల జీవనానికి సూర్యుడు మూలాధారం. సూర్యుడిని తన వాహనంగా చేసుకోవడం ద్వారా సృష్టికి, ప్రకృతికి తానే మూల కారణమని స్వామివారు తెలియజేస్తున్నారు. ఇక 7వ రోజు రాత్రి చంద్రప్రభ వాహనం జరుగుతుంది. ఉదయం సూర్యుని తేజస్సుతో దర్శనమిచ్చిన స్వామివారు రాత్రికి చల్లని వెన్నెలను పంచే చంద్రుని వాహనంపై శాంత స్వరూపంగా దర్శనమిస్తారు. చంద్రుడు మనస్సుకు అధిపతిగా భావించబడటంతో ఈ సేవ మానసిక ప్రశాంతతకు ప్రతీకగా నిలుస్తుంది. తెల్లటి వస్త్రాలు, తెల్లని పుష్పాలు, ముత్యపు ఆభరణాలతో స్వామివారి అలంకరణ పవిత్రతను సూచిస్తుంది. సూర్యుడు ప్రాణదాత అయితే చంద్రుడు వృక్షాలు, ఔషధాలకు పోషకుడు. ఇద్దరూ కలిసి ప్రకృతి సమతుల్యతను సూచిస్తారు. 7వ రోజు సందేశం ఏంటంటే తేజస్సు, ఆరోగ్యం, జ్ఞానం పొందుతూ మనస్సును ప్రశాంతంగా, పవిత్రంగా ఉంచుకో అని చెబుతుంది.

0: దిస్ ఈ తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM 98.5 98.5 మెగాహెడ్స్ తరంగాలపై మీరు తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: Westmead Doctors is a medical center committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has pediatricians, newborn specialists and a physician who specializes in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM.
2: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
0: ఈ వారం ప్రశ్న. హెలెన్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఏ సంవత్సరంలో జరిగాయి? కుంభాభిషేకం కాదండి, బ్రహ్మోత్సవాలు అడుగుతున్నాము. మరి మళ్ళీ ఒకసారి వినండి. హెలెన్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఏ సంవత్సరంలో జరిగాయి? క్లూ వచ్చి టెంపుల్ స్టార్ట్ అయ్యి కుంభాభిషేకం జరిగిన తర్వాత సిల్వర్ జూబ్లీ ఇయర్లో ఈ మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు జరిగాయి. మీ సమాధానాన్ని సిడ్నీ తెలుగు అసోసియేషన్ వెబ్సైట్ సిడ్నీ తెలుగు .org ద్వారా 9:20 లోపల పంపించండి. ఇప్పుడు ఈనాటి ప్రత్యేక కార్యక్రమం శ్రీవారి బ్రహ్మోత్సవాలు తరువాయి భాగం.
3: దిస్ ఈజ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM 98.5. ఈనాటి ప్రత్యేక కార్యక్రమం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం 8వ రోజు రథోత్సవం మరియు అశ్వవాహనం. 8వ రోజు ఉదయం జరిగే రథోత్సవం బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి. రథం కదలికలు భక్తి, సమూహ భాగస్వామ్యం, శరణాగతి భావాలు కలిసిపోతాయి. ఉపనిషత్తుల తాత్విక దృష్టిలో మన శరీరమే ఒక రథం. ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు కళ్ళెం, బుద్ధి సారథి, అందులోని ఆత్మస్వరూపుడే పరమాత్మ. ఈ రూపకం మన జీవితాన్ని మనమే నడిపిస్తున్నామని భావించే అహంకారాన్ని తగ్గిస్తుంది. మనస్సు ఇంద్రియాలను నియంత్రించి బుద్ధిని సారథిగా చేసుకుని జీవిత రథాన్ని భగవంతునికి అప్పగిస్తే ఆయన మనలను ధర్మ మార్గంలో చివరకు మోక్ష మార్గంలో నడిపిస్తాడనే సందేశం రథోత్సవం అందిస్తుంది. రథోత్సవంలో రథాన్ని లాగితే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసంతో అనుసంధానించబడింది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అనే శ్లోక భావన కూడా రథంపై కొలువైన కేశవుని దర్శనం మోక్షప్రదమనే భక్తి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. 8వ రోజు రాత్రి అశ్వవాహనం జరుగుతుంది. ఇది బ్రహ్మోత్సవాల వాహన సేవలలో చివరిది. అశ్వవేగం, పరాక్రమం, రాజసం, అలాగే భవిష్యత్తులో కల్కి అవతారానికి ప్రతీక. కఠోపనిషత్తు రథరూపకాన్ని అనుసరించి గుర్రాలు పంచేంద్రియాలకు ప్రతీక. అవి చంచలంగా భౌతిక సుఖాల వైపు పరిగెడుతూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియాల పగ్గాలను భగవంతునికి అప్పగించి వాటిని ధర్మ మార్గంలో నడిపించుకోవాలి. ఇది నీ ఇంద్రియాల పగ్గాలను నాకు అప్పగించు, నేను నిన్ను సురక్షితంగా ధర్మ మార్గంలో నడిపిస్తాను అనేది 8వ రోజు యొక్క ప్రధాన సందేశం.

ఇక బ్రహ్మోత్సవాలలో చివరిదైన 9వ రోజు చూర్ణోత్సవం, చక్రస్నానం, ధ్వజ అవరోహణం ఉంటుంది. 9వ రోజు బ్రహ్మోత్సవాల పవిత్ర సమాప్తి దిశగా తీసుకెళ్లే ఘట్టాలతో నిండి ఉంటుంది. ఉదయం చక్రస్నానానికి ముందు చూర్ణోత్సవం జరుగుతుంది. పసుపు, చందనం, బియ్యం పిండి మరియు సుగంధ ద్రవ్యాలతో పవిత్ర చూర్ణాన్ని సిద్ధం చేసి ఉత్సవమూర్తులైన శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా సమర్పిస్తారు. ఈ కార్యక్రమం పండుగలలోని నలుగును గుర్తు చేసే దైవిక ప్రక్రియగా చెప్పుకోవచ్చు. అనంతరం చూర్ణ ప్రసాదాన్ని భక్తులకు, అర్చకులకు, పరిచారకులకు పంచుతారు. భక్తులు దానిని నుదుట ధరించడం ద్వారా పవిత్రత, శుభ ఫలాలు లభిస్తాయని విశ్వసిస్తారు. చూర్ణోత్సవం అనంతరం ఉత్సవమూర్తులను, సుదర్శన చక్రతాళ్వారును బంగారు తిరుచ్చిపై స్వామి పుష్కరిణి వద్దకు తీసుకెళ్తారు. అక్కడ జరిగే చక్రస్నానం లేదా అవభృత స్నానం బ్రహ్మోత్సవాల ప్రధాన ఉత్సవాలకు ముగింపు ఘట్టం. పవిత్ర జలస్నానం ద్వారా ఉత్సవం శుద్ధి, మంగళం, సంపూర్ణతను పొందుతుంది. 9వ రోజు రాత్రి ధ్వజ అవరోహణం జరుగుతుంది. మొదటి రోజు ఎగురువేసిన గరుడ పతాకాన్ని వైఖానస ఆగమ పద్ధతిలో వేద మంత్రాల మధ్య కిందికి దింపుతారు. ఉత్సవాలకు విచ్చేసిన దేవతలు, దిక్పాలకులు, మహర్షులకు కృతజ్ఞతలు తెలిపి సగౌరవంగా వీడ్కోలు పలికే ఘట్టంగా దీనిని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ధ్వజారోహణంతో దేవతలను ఆహ్వానించి చివరన 9వ రోజు ధ్వజ అవరోహణంతో వారిని వీడ్కోలు పలకడం ద్వారా బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ముగుస్తాయి. భక్తులకు పవిత్ర ప్రసాదాలు అందజేస్తారు. మరుసటి రోజు నుంచి స్వామివారి సాధారణ ఏకాంత సేవలు, నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయి.

ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనంతరం పుష్పయాగం. ఉత్సవాలు ముగిసిన తర్వాత తిరుమలలో పుష్పయాగం నిర్వహించడం ప్రత్యేకం. శాంతి కళ్యాణోత్సవం అనే పేరుతో తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఉత్సవం సాధారణంగా జరగదని, దానికి బదులుగా దోష నివారణ కోసం బ్రహ్మోత్సవాల అనంతరం పుష్పయాగం నిర్వహిస్తారు. వాహన సేవల సమయంలో భక్తుల రద్దీ లేదా ఇతర కారణాల వల్ల తెలిసి తెలియక ఏదైనా అపచారం జరిగి ఉంటే దోష నివారణ మరియు స్వామివారి ఉగ్రత్వాన్ని శాంతింపజేయాలనే భావంతో వివిధ సుగంధ పుష్పాలతో పుష్పయాగం చేస్తారు. ఇది ఉత్సవాల అనంతరం శాంతి, శుద్ధి, కృతజ్ఞతలకు ప్రతీకగా చూడవచ్చు. ఉత్సవం ముగిసిందంటే భక్తి ముగిసినట్లు కాదండోయ్. 9 రోజుల పాటు వాహనాల ద్వారా అందుకున్న సందేశాలను మన దైనందిన జీవితంలో కొనసాగించాలి. పెద్ద శేషుని సేవాభావం, చిన్నశేషునిల ఇంద్రియ నిగ్రహం, హంసల వివేకం, సింహంల ధైర్యం, ముత్యంల పవిత్రత, కల్పవృక్షంల పరమార్థ కోరిక, హనుమంతునిల నిస్వార్థ భక్తి, గజేంద్రుడిల శరణాగతి, సూర్యునిల జ్ఞానప్రకాశం, చంద్రుడిల ప్రశాంతత, రథంలా భగవంతునికి జీవితాన్ని అప్పగించడం. బ్రహ్మోత్సవాల పరమ సందేశం స్వామిని దర్శించుకోవడంతో ముగియదు, స్వామి చూపిన మార్గంలో జీవించడంతో పూర్తవుతుంది. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, నిస్వార్థ సేవ, సత్యం, ధర్మం, దయ, వినయం, పరస్పర గౌరవం, బాధ్యతతో కూడిన జీవనం. శ్రీవారి కృపను కోరుకునే మనం మన చేతనైనంత వరకు సమాజానికి మేలు చేయడం ద్వారా ఆ కృపకు పాత్రులం కావాలి. ఈ మహోత్సవాలు సమస్త లోకక్షేమాన్ని కోరుతాయి. వర్షాలు సమృద్ధిగా కురవాలి, పాడి పంటలు వృద్ధి చెందాలి, ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, సమాజంలో శాంతి నెలకొనాలి, ప్రతి హృదయంలో దైవభక్తి, ప్రేమ, కరుణ వికసించాలి, లోకా సమస్త సుఖినో భవంతు అనే మహోన్నత భావనతో బ్రహ్మోత్సవాల సందేశాన్ని మన జీవితాల్లో ఆచరించడం వాటికి నిజమైన నివాళి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కృప, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల కరుణా కటాక్షాలు సర్వ భక్తులపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ఐక్యత, శాంతి నెలకొనాలని మనసారా ప్రార్థిద్దాం. గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామికి జయము. భక్తులందరికీ శుభమస్తు. సర్వలోకాలకు మంగళం కలుగుగాక. ఈనాటి తెలుగువాణి కార్యక్రమానికి అవసరమైన సమాచారం, అలాగే పాటలు సేకరించి ఇచ్చిన మన శ్రేయోభిలాషి శ్రీ అబ్బినేని రామభద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చివరిగా AI అంటే కృత్రిమ మేద సహాయంతో కంపోజ్ చేసిన పాటతో ఈనాటి ప్రత్యేక కార్యక్రమం శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిద్దాం.

0: ఇంతటితో ఈనాటి ప్రత్యేక కార్యక్రమం శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: టాక్స్టార్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్, అన్ని రకాల ఆదాయపు పన్ను, బిజినెస్ టాక్స్ రిటర్న్స్, జిఎస్టి, క్యాపిటల్ గెయిన్స్, న్యూ బిజినెస్ సెటప్, సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్ మరియు పేరోల్ సర్వీసెస్ కొరకు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగములో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 0433428744 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 3 Fordham Way, ఓరన్ పార్క్. టాక్స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
0: సిడ్నీలో తెలుగు సందడి వినాయక చవితి వేడుకలకు మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. తెలుగు సందడి సిడ్నీ ఆధ్వర్యంలో గణేష్ ఫెస్టివల్ సెప్టెంబర్ 19 శనివారం పెరామెటాలోని ప్రిన్స్ ఆల్ఫర్డ్ స్క్వైర్లో ఘనంగా జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గణేష పూజ, మధ్యాహ్నం 3 గంటల నుంచి స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా శివగర్జన డ్రమ్స్ ప్రదర్శన, లడ్డూ వేలం, రుచికరమైన ఫుడ్ స్టాల్స్ మీకోసం. ప్రవేశం ఉచితం. కుటుంబ సమేతంగా విచ్చేసి విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందుతూ తెలుగు సంస్కృతి వైభవాన్ని ఆస్వాదించండి. తెలుగు సందడి సిడ్నీ గణేష్ ఫెస్టివల్ రండి, అందరం కలిసి జరుపుకుందాం. మిగతా వివరాలకు శ్రీమతి చంద్రాల అరుణ గారిని 0410338900 కానీ లేదా శ్రీ రాజేష్ అర్షనాపల్లి గారిని 0402937148 కానీ సంప్రదించండి. తెలుగు సందడి సిడ్నీ ఈజ్ అ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2000 FM 98.5. ఇప్పుడు 2001 సెప్టెంబర్ 11 అమెరికాలో విమాన దాడులు జరిగి నిన్నటికి సరిగ్గా 25 ఏళ్ళయింది. ఇది ప్రపంచంలో జరిగిన అత్యంత విషాద ఘటనల్లో ఒకటి. ఆ విషాద జ్ఞాపకాలు ఇంకా మన మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఆనాటి ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వేలాది మందిని స్మరించుకుంటూ యుద్ధం ద్వేషం కంటే మానవత్వం శాంతి గొప్పది అనే సందేశంతో ఒక భావోద్వేగ సందేశాత్మక గీతం AI సహాయంతో రాయడం జరిగింది. అది ఇప్పుడు విందాం.

దిస్ ఈజ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM 98.5. ఇప్పుడు స్టూడియోలో సమయం 9:30 కావస్తుంది. కొద్ది సేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

తెలుగువాణి శ్రోతలకు పునః నమస్కారం. వార్తలు చదువుతుంది సాయిరాం క్రూవి. ప్రథమంగా ఆస్ట్రేలియాలోని వార్తలు విందాం. సిడ్నీ విమానాశ్రయంలో విమానాల రద్దు, ఆలస్యాలు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కొరత కారణంగా శుక్రవారం ఉదయం సుమారు 14 ఇన్బౌండ్ విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని సర్వీసులు గంటకు పైగా ఆలస్యమయ్యాయి. ఇప్పటికే సిబ్బంది కొరత ఉన్న సమయంలో కొంతమంది కంట్రోలర్లు అనూహ్యంగా విధులకు హాజరు కాకపోవడంతో సమస్య తీవ్రమైందని ఎయిర్ సర్వీస్ ఆస్ట్రేలియా తెలిపింది. మధ్యాహ్నానికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నది. అయితే మరొక వార్త. సోషల్ మీడియా ఫీడ్పై వినియోగదారులకు మరింత నియంత్రణ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అల్గారిథం సూచించే పోస్టులు కావాలా లేక మనం ఫాలో అయ్యే అకౌంట్లు కంటెంట్ మాత్రమే చూడాలా అన్న ఎంపికను వినియోగదారులకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే అల్గోరిథంలను ఆఫ్ చేస్తే వినియోగం అనుభవం దెబ్బతింటుందని ఇన్స్టాగ్రామ్ హెచ్చరించింది. పైగా ఇలాంటి చట్టం తీసుకురావడం ప్రపంచంలోనే మొదటిసారి. ఇంకా మనం చూడాలి ఆస్ట్రేలియా వేరే దేశాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందో లేదో. అయితే ఇప్పుడు మనం ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్కి సంబంధించిన వార్తలు చూద్దాం. ఆస్ట్రేలియాలో ఇమిగ్రేషన్ విధానంపై వేడెక్కుతున్న రాజకీయ పోరు. దేశంలో నిర్మించే కొత్త ఇళ్ల సంఖ్య అనుగుణంగా నెట్ ఓవర్సీస్ మైగ్రేషన్ను తగ్గించాలని ప్రతిపక్షం కోరుకుంటోంది. అయితే నైపుణ్యం కలిగిన వలసదారులను భారీగా తగ్గించడం వల్ల ఉద్యోగుల కొరత ఉన్న రంగాలకు, దేశ ఉత్పాదకతకు నష్టం కలగవచ్చని సౌత్ ఆస్ట్రేలియా ప్రీమియర్ పీటర్ మలినాస్కస్ హెచ్చరించారు. అయితే భారతీయ విద్యార్థులకు ఇది అత్యంత ముఖ్యమైన వార్త. ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసా తిరస్కరణ రేటు 10 ఏళ్లగా గరిష్ట స్థాయికి చేరింది. హోమ్అఫైర్స్ గణాంకాల ప్రకారం జూన్ 2026లో మొత్తం రిజెక్షన్ రేట్ 24.2% నమోదైంది. భారత్, నేపాల్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 40% పైగా తిరస్కరణలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు మరియు వారి కుటుంబాల వీసా దరఖాస్తుల్లో జెన్యూన్ స్టూడెంట్ ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం, కోర్సు ఎంపిక వంటి అంశాలపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అయితే ఇంకొక వార్త. తాత్కాలిక వీసాలు, వర్కింగ్ హాలిడే వీసాలపై చర్చ కూడా కొనసాగుతోంది. హాస్పిటాలిటీ, వ్యవసాయం, టూరిజం రంగాల్లో విదేశీ తాత్కాలిక కార్మికులపై ఆధారపడుతున్నామని వ్యాపార సంఘాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం ఇంకా తుది ఇమిగ్రేషన్ ప్యాకేజ్ను ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్న మార్పులను తుది నిబంధనలుగా భావించకూడదు. అయితే ఇప్పుడు మనం భారతదేశానికి సంబంధించిన వార్తల్లోకి వెళ్దాం. అంతర్జాతీయ ముడి చమురు ధర పెరగడం వల్ల ఒత్తిడికి గురవుతున్న భారత్ స్టాక్ మార్కెట్. శుక్రవారం నిఫ్టీ, సెన్సెక్స్ కూడా నెలల కనిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $108 పైగా చేరడం

0: ప్రధాన కారణంలో ఒకటి. భారత్ భారీగా ముడిచమురును దిగుమతి చేసుకునే దేశం కావడంతో దీని ప్రభావం రూపాయి విలువ, ద్రవ్యోల్బణం, దిగుమతి ఖర్చులపై పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 29,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రతిపాదించిన 1,000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించిన సంస్థలకు సుమారు 601 ఎకరాల భూమి కేటాయింపుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్, ఫుడ్ ప్రాసెసింగ్ తయారీ రంగాల్లో కూడా పెట్టుబడులు ఉండనున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా 21 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మిగిలిన వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. సిద్దిపేట ప్రాంతంలో దళిత కాంగ్రెస్ కార్యకర్తల నిరసన అనంతరం జరిగినట్లు ఆరోపిస్తున్న శుద్ధీకరణ కార్యక్రమంలో కూడా రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ ఘటన సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. మరొక వార్త తెలంగాణలో. తెలంగాణలో వర్షాభావం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని 11 మండలాల్లో సాధారణంతో పోలిస్తే వర్షపాతం సుమారు 60% వరకు తక్కువగా నమోదైనట్టు సమాచారం. విత్తనాలు, పంట దిగుబడులు, రైతుల ఆదాయంపై దీని ప్రభావం కూడా పడే అవకాశం ఉంది. వ్యవసాయం ఇలాంటి వర్షాభావం రైతులకు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు స్పోర్ట్స్, క్రీడల వార్తల్లోకి వెళ్దాం. భారత్ మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ ఫైనల్కు చేరుకుంది. 10 సెప్టెంబర్ జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి భారత్ ఫైనల్ బర్త్ ఖరారు చేసుకుంది. బ్యాటింగ్లో ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైనా చివరిలో మంచి స్కోర్ నమోదు చేసి అనంతరం స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇదే టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ను కూడా ఘనంగా ఓడించి సెమీఫైనల్ చేరుకుంది. అయితే 2వ సెమీఫైనల్లో శ్రీలంక పాకిస్తాన్ మీద గెలవటం వల్ల భారత్, శ్రీలంక రేపు ఆదివారం తలపడనున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళా ముఖ్యాంశాలు చూద్దామండి. సిడ్నీలో విమానాశ్రయంలో విమానాల రద్దు, ఆలస్యాలు. ఆస్ట్రేలియాలో ఇమిగ్రేషన్ విధానంపై వేడెక్కుతున్న రాజకీయ పోరు. అంతర్జాతీయ ముడిచమురు ధర పెరగడం వల్ల ఒత్తిడికి గురవుతున్న భారత్ స్టాక్ మార్కెట్. ఆంధ్రప్రదేశ్లో 29,000 కోట్లకు పైగా పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. ఆసియా కప్ ఫైనల్కు చేరుకున్న భారత్ మహిళల క్రికెట్ జట్టు.
1: ధన్యవాదాలు సాయిరాం క్రోవి గారు. మీరు ఈనాటి ఈ వారం తెలుగువాణి వార్తలు చక్కగా సేకరించి చక్కగా స్వచ్ఛంగా మంచి ఉచ్చారణతో మా శ్రోతలకు అందించారు. మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
2: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 0409079558 సంప్రదించగలరు.
3: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 0466916844. నంబర్ మరి ఒకసారి 0466916844. పండుగ రోజులు మరియు శని, ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు 8 గంటల నుండి 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని, ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
1: శ్రోతలకు ఒక గమనిక, ప్రతి శనివారం ప్రసారమయ్యే తెలుగువాణి కార్యక్రమం తదుపరి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సిడ్నీ సమయం ప్రకారం ఇదే తరంగాలపై తిరిగి ప్రసారం చేయబడుతుందండి. ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో, ముఖ్యంగా విదేశాల్లో ఉండేవాళ్లతో పంచుకోవచ్చు. ఇవాళ వినడం కుదరని వారికి వచ్చే మంగళవారం వినే అవకాశం ఉంటుంది. తెలుగువాణి కార్యక్రమాలు వినండి, మా ప్రసారకులను ప్రోత్సహించండి. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ వారం ప్రశ్న సమాధానం వివరాలు. మేము అడిగిన ప్రశ్న, హెలెన్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఏ సంవత్సరంలో జరిగాయి అని అడిగాము. దానికంటే ముందు ఇవాళ మనకు స్టూడియోలో శ్రీ అభినయన్ రాంభద్రరావు గారు కూడా మనతో ఉన్నారు. చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా ఇవాళ కార్యక్రమానికి కావలసిన సమాచారం, అలాగే మంచి మంచి దైవభక్తి పాటలు మీరు సేకరించి నన్ను ప్రోత్సహించి ఇవాళ కార్యక్రమం చేయమని చేయడం, అది నిజంగా ఒక గొప్ప గౌరవంగాను లేకపోతే అదృష్టంగాను భావిస్తున్నాను. ఇవాళ మేము అడిగిన ప్రశ్నకు సమాధానం, దానికి కొంచెము దాని గురించి డీటెయిల్స్ మనం రావు గారి గాత్రంలోనే విందాం. రావు గారు చెప్పండి.
4: శ్రోతలకు నమస్కారం అండి. మాకు చాలా ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చిందండి. ఇది అదృష్టం అనే కన్నా దైవ సంకల్పం అనుకోవాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయాలని ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక తలంపు, అప్పుడే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పాటలు కలెక్ట్ చేసి పెట్టుకోవడం జరిగింది. దేనికైనా సమయం సందర్భం రావాలని చెప్పి మనం అంటుంటాం. బ్రహ్మోత్సవాల తరపు సందర్భంగా చేస్తే బాగుంటుంది అని మీతో షేర్ చేసుకోవడం ఈనాటి కార్యక్రమం ఇంత బాగా రావడానికి మూల కారణం మీరు పడిన శ్రమ అంతా తెలుస్తుంది. అందులో మనం చేసింది చాలా తక్కువ. ఇంకొక విషయం, ఈ వారం ప్రశ్న జవాబు చెప్పడానికి ముందు, సిడ్నీలో శ్రీ వెంకటేశ్వర ఆలయం అనేది మనకి తిరుపతి లాంటిది. అక్కడ మొదటి బ్రహ్మోత్సవాలు సంవత్సరం 2010 అక్టోబర్ 9 నుంచి 18 వరకు జరిగాయండి. దానికి ఒక సందర్భం ఉంది. ఏంటంటే మన శ్రీ వెంకటేశ్వర టెంపుల్ కుంభాభిషేకం జరిగి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలకి కమెమొరేట్ చేస్తూ ఒక మంచి కార్యక్రమం చేయాలని అప్పుడు కమిటీ నిర్ణయించి బ్రహ్మోత్సవాలు దిగారు. మొదటి నుంచి కూడా నేను ఇన్వాల్వ్ అవటం వలన అంటే ఈ విషయాలు చెప్పగలుగుతున్నాను. ఇది డిసైడ్ చేసినప్పుడు బ్రహ్మోత్సవాలు ఎలా రన్ చేయాలి, ఏం చేయాలి అనేది అసలు ఎవరికి ఐడియా లేదండి అసలు. ఎందుకంటే మన ఐవార్లు ఉన్నారు, వాళ్ళందరూ శ్రీరంగం బేస్డ్ అన్నమాట, వాళ్ళు తిరుమల బేస్డ్ కాదు. సో శ్రీరంగంలో జరిగే కార్యక్రమాలు వేరుగా ఉంటాయి, తిరుమలలో జరిగే కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. ఒకటి వైఖానసం, ఒకటి పంచరాత్రం. సో అట్లా కొన్ని తేడాలు ఉంటాయి. అంటే మిగతా వెంకటేశ్వర ఆలయాల్లో జరిగినా కూడా అంత పంచరాత్రమే. సో అటువంటి దాన్ని మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేయలేం. అందువల్ల చాలా తర్జన వర్జనలు పడి 2010 బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడి నుంచి మేధోమథనం జరిగిందండి, అంటే లిటరలీ మేధోమథనం. ఎందుకంటే ఎంత రీసెర్చ్ చేసామంటే దాని గురించి, అంటే అడగటం, తెలిసిన వాళ్ళని అడగటం, ఏంటండి ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని. అలాగే చిన్నజీవర స్వామివారి ఆశ్రమానికి వెళ్ళి నేను ఇండియాలో ఉన్నప్పుడు అక్కడ స్వాములు వారిని కలిసి అక్కడి నుంచి కొంత బుక్స్ లిటరేచర్ కలెక్ట్ చేసుకుని అవన్నీ తెలుగులో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఐవార్లకు తెలుగు రాదు. సో మొత్తానికి ఏదో కష్టపడి కొన్ని వీడియోలు కలెక్ట్ చేసి ఒక ప్రోగ్రామ్, అంటే ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయడం జరిగింది. సో మెజారిటీగా ఏమిటంటే మనకి తిరుమలలో ఉన్న వాహనాలే ఇక్కడ కూడా పెట్టాలి, అంటే మనకు అదే అనుభవం కావాలి, అంటే అనుభూతి కావాలి అంటే, కానీ అన్నీ కుదరదు. సో అందువల్ల మొదటి సంవత్సరం మనకి వాహనాలు ఎక్కువ లేవండి, అంత 5-6 ఉన్నాయి. దాని తర్వాత మిగతా అన్నీ వచ్చాయి. ఇప్పటికీ 3-4 వాహనాలు మిస్సింగ్ అండి మనకి తిరుమల కంపేర్ చేసుకుంటే. మెయిన్గా మనకి స్వర్ణరథం లేదు మనకి. భగవంతుడి తెలిస్తే ఈ బంగారం ఇంత ఖరీదుగా ఉన్న రోజుల్లో ఎవరైనా ముందుకొచ్చి స్వర్ణరథం చేస్తే బాగుంటుంది. కానీ మన స్వర్ణరథం లేదు, కానీ మనకు రథం అంటూ ఉంది. అలాగే మనకి సింహవాహనం, కల్పవృక్ష వాహనం, అలాగే చంద్ర ప్రవాహనం లేవు మనకి. అవి కూడా పెడితే బాగుంటుంది అంటే ఎప్పటికైనా అది కార్యక్రమాలన్నీ కొంచెం మచ్చ ఏం చేయాల్సి వస్తుంది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మనం పార్టిసిపేషన్ అండి, మన కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది బాగా పెరిగిందండి. 2010 బ్రహ్మోత్సవాల తర్వాత మన తెలుగువారు ఆల్మోస్ట్ ఆ రోజు నాకు బాగా గుర్తండి 2500 మందికి దగ్గర దగ్గర అన్నదానం చేశాం. ఎనీ టైమ్ ఆఫ్ ది డే మీకు మా ఉదయం నుంచి సాయంకాలం వరకు దగ్గర దగ్గర 250 మంది వాలంటీర్లు వచ్చారండి సహాయం చేస్తానని. మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తే ఒక దగ్గర దగ్గర ఒక 100-150 మంది పిల్లలు. సో మీరు ఏదైనా కానండి ఆ రోజు మొత్తం 500 మంది ప్లస్ మనకి వాలంటీర్స్. అయితే తర్వాత ఆ రోజు అన్నదానం అండి, అంటే నేను ఏదో గొప్ప చెప్పుకోవడం లేకపోతే దాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నాను కాదండి. ఈ రోజుకి కూడా మనం తెలుగు కమ్యూనిటీ వాళ్ళు చేసిన అన్నదానం ఇప్పటికీ గుర్తుందండి నాకు, ఎందుకంటే 100% ఆంధ్ర భోజనాలు పెట్టాము అందరం. సో అది అన్నీ చాలా అనుభవాలండి, అనుభవాలు ఎక్స్పీరియన్సెస్. తర్వాత 1, 2, 3 బ్రహ్మోత్సవాల్లో నేను ఫుల్గా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది, అంటే ఇన్ఛార్జ్గాను. దాని తర్వాత ఇక నెమ్మదిగా ఒకళ్ళొకళ్ళు టేక్ ఓవర్ చేయడం, కానీ మనం సెట్ చేసిన ట్రెండ్నే ఇక్కడ ఫాలో అవుతున్నాం, ప్రొసీజర్స్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. సో చూస్తూ అప్పుడే 16 సంవత్సరాలు దాటిపోయిందండి. 16 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, వచ్చేవారి నుంచి మొదలవుతోంది. సో చాలా మంచి కార్యక్రమం చేశారండి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇటువంటి షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం అది.
1: థ్యాంక్ యూ రావు గారు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మన హెలెన్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు, ఆ దైవ సేవలో పాల్గొని మీకు తెలిసిన వివరాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. సో ఇవాళ మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన శ్రోతలు సారథి మోటమరి గారు ఫ్రమ్ రైడ్, సునీల్ తీర్థం గారు ఫ్రమ్ ఎప్పింగ్, వెంకట్ మంచిరాజు గారు ఫ్రమ్ హ్యారిస్ పార్క్, రఘువీర్ శ్రీరాములు గారు ఫ్రమ్ స్ట్రాత్ఫీల్డ్, ఉమాదేవి అబ్బినేని గారు ఫ్రమ్ సౌత్ స్ట్రాత్ఫీల్డ్, రాజేష్ సయ్యప్రెడ్డి గారు ఫ్రమ్ వెస్ట్ మీడ్. వీరందరికీ ధన్యవాదాలు. ఇందులో సరైన సమాధానం చెప్పి, అంటే సరైన సమాధానం అంటే 2010 అండి మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు జరిగింది మన హెలెన్స్బర్గ్ టెంపుల్లో. సో 2010 అంటే 10/10/10 ఆ రోజు మన తెలుగు కమ్యూనిటీ కూడా స్పాన్సర్ చేశారు, అంటే 2010 అక్టోబర్ 10. సో ఇవాళ సరైన సమాధానం చెప్పి విజేతగా అంటే బహుమతి గెలుచుకున్న విజేత శ్రీమతి ఉమాదేవి అబ్బినేని గారు ఫ్రమ్ సౌత్ స్ట్రాత్ఫీల్డ్. ఉమా గారు మీకు అభినందనలు అండి. త్వరలో మీరు వెంట్వర్త్విల్లోని స్వాగత్ బిర్యానీ వారి $25 టేక్అవే ఫుడ్ గిఫ్ట్ వచ్చిన అందుకుంటారు. సో సమాధానాలు చెప్పిన శ్రోతలందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ మన సిడ్నీలో మనకు బ్రహ్మోత్సవాలు అనగానే మదిలో మెదిలే దేవస్థానం హెలెన్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కోలాహలంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం అందరికీ తెలిసిందే. 4 దశాబ్దాలకు పైగా వైభవం చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో నిత్య పూజలు సేవలు సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. భక్తులు సేవకుల కోరికపై దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఎంతోమంది మహనీయులు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో దోహదపడ్డారు. సుందరమైన ప్రకృతి పరిసరాల మధ్య వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం హెలెన్స్బర్గ్ మీద ఒక ప్రత్యేక గీతాన్ని అందుబాటులో ఉన్న సాంకేతికను వినియోగించి కంపోజ్ చేయడం జరిగింది. నా మదిలో ఈ పాటకు కావలసిన ప్రేరణ కలిగించిన ఆ కలియుగ వైకుంఠ దైవం సిడ్నీ వాసుడు శ్రీ వెంకటేశ్వరుని సంకల్పంగా భావించి తెలుగువాణిలో ప్రసారం చేయడం గొప్ప అవకాశం మరియు అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ఆ పాట విందాం.

0: అదండి, మన కృత్రిమ మేధ సహాయంతో మన హెలెన్స్బర్గ్పై పాట రాసే అవకాశం నాకు దక్కింది. సో శ్రోతలంతా విని ఆనందించుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు రావు గారు, మీరు ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు, తర్వాత ఇంకొకటి ఉంది కదా దేవీ నవరాత్రులు, వీటి రెంటికి ఏంటి డిఫరెన్స్ కొంచెం శ్రోతలకు చెప్పగలరా?
1: తప్పకుండానండి. మనం హెలెన్స్బర్గ్లో అంటే అధిక మాసం ఉన్నా లేకపోయినా ఒకటే బ్రహ్మోత్సవాలు ఫాలో అవుతాం, అది నిజ బ్రహ్మోత్సవాలు. సో మామూలుగా హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే టీటీడీ బ్రహ్మోత్సవాలు, తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనే ఒక పదం వింటూ ఉంటాం. సాల్ అంటే అనగా హిందీ ఉర్దూ భాషలో సంవత్సరం లేదా సాలీనా అంటే వార్షిక బ్రహ్మోత్సవం అనమాట. కట్ల అంటే కట్టడి లేదా నిరంతరంగా జరిగే ఏర్పాటు, అనగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు అని దీని అర్థం అనమాట. సో అలాగే సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిజ బ్రహ్మోత్సవాలు వచ్చేదేమో మనకి దేవీ నవరాత్రుల టైంలో వస్తాయి, అంటే యూజువల్లీ అక్టోబర్లో వస్తాయి. సో అవండి, మనం ఇక్కడ మాత్రం ఒకటే ఫాలో అవుతాం, తిరుమలలో రెండు జరుగుతాయి. సో మనకి ఒక చిన్న డౌట్ రావచ్చండి, ఏమిటంటే ఈ రెండింటికి తేడా ఏమిటని. సో ఆ రెండింటికి తేడా వచ్చేసి కొన్ని వాహనాలండి, బేసిక్గాను కొన్ని కొన్ని కృతులు అనమాట, క్రతులు జరుగుతూ ఉంటాయి, కొన్ని జరగవు అనమాట. సో సాలకట్ల మరియు నవరాత్రి బ్రహ్మోత్సవాలండి, దీంట్లో తేడాలు ఏమిటంటే మొదటిది నిర్వహించే సమయం. సో సాలకట్ల బ్రహ్మోత్సవం ఇది ప్రధానంగా వార్షిక బ్రహ్మోత్సవం, ఇది సాధారణంగా భాద్రపద ఆశ్వయుజ మాసాదులో సాధారణ సంవత్సరాల్లో వస్తుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల కాలమైన ప్రకారం అధిక మాసం వచ్చినప్పుడు మాత్రమే సాలకట్ల ఉత్సవాలతో పాటు ఏడాదికి రెండోసారి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆశ్వయుజ మాసం దసరా నవరాత్రి సమయంలో జరుగుతాయి. సో తేడాలు చూద్దాం ఏంటంటే, కొన్ని కార్యక్రమాలు ఒక మెయిన్ సాలకట్ల, మెయిన్ సాలకట్ల అంటే మెయిన్ బ్రహ్మోత్సవం అని అక్కడ ఉంటాయి, తర్వాత కొన్నిట్లో ఆశ్వయుజ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ఉండవు. సో దాంట్లో సాలకట్లలో మొదటి రోజు సాయంత్రం ధ్వజ ఆరోహణం ఉత్సవాలతో ప్రారంభమై 9వ రోజు సాయంత్రం ధ్వజ అవరోహణంతో ముగిస్తాయి. అయితే నవరాత్రి ఉత్సవాల్లో ఈ ఆరోహణం అవరోహణం ఉండవు. సో అది మెయిన్ అన్నమాట. అలాగే 8వ రోజు పెద్ద రథోత్సవం అంటే చారిట్ ఒకటి ఉంటుంది సాలకట్లలో, అదే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో బంగారు తిరిచి అంటారు, అంటే స్వర్ణ రథోత్సవం ఉంటుంది. అది తిరుమలలో స్వర్ణ రథోత్సవం ఓన్లీ ఏంటంటే మనకి ఈ రథ సప్తమి రోజు అలాంటి కొన్ని స్పెషల్ డేస్లో తీస్తారు, కానీ బ్రహ్మోత్సవాల్లో మాత్రం ఇది నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చేస్తారు అన్నమాట. సో ఇది తేడా అండి. ఇప్పుడు అలాగే మన హెలెన్స్బర్గ్లో వచ్చేటప్పటికీ ముందే చెప్పుకున్నాము మనకి 3-4 వాహనాలు లేవు. సో అందువల్ల ఇది తేడాలండి మనకి.
0: ధన్యవాదాలు రావు గారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాల గురించి దాని తేడా ఏంటని చెప్పి చాలా డీటెయిల్గా శ్రోతలతో పంచుకున్నందుకు. ఇప్పుడు ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలు ముగింపు సమయం ఆసన్నమవుతుందండి. సో ఇవాళ కార్యక్రమంపై శ్రోతల స్పందనను తెలియజేయాలనుకుంటే teluguvani@sydneytelugu.org ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు. వచ్చే వారం ఇదే తరంగాలపై శ్రీ సారథి మోటమర్రి గారు అట్టు పెసరట్టు పులిహోర అనే ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు రాబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి సారథి గారు ఈ టాపిక్, మేము కూడా ఎదురు చూస్తుంటాము. సో ఇవాళ తెలుగువాణి శ్రోతల నుంచి సెలవు తీసుకుంటున్నది బైరెడ్డి మధుసూదన్ రెడ్డి, సాయిరామ్ క్రోవి, అలాగే స్టూడియోలో మాతో పాటు ఉండి తన చాలా ఆసక్తికరమైన బ్రహ్మోత్సవాల గురించి విషయాలు పంచుకున్న శ్రీ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
1: నమస్కారం అండి శ్రోతలు.
0: నమస్కారం.